సంగా ఉండండి. మీరు ఎవరెస్ట్ మహాచార్ మహాపహార్ షావమీ వ రెడ్మీ కో ఫోన్ కింద ఉపహార్ నే ఉపహార్ యోద్ధా సైతిహార్ మా షావమీ వ రెడ్మీ కో లేటెస్ట్ ఫోన్ కిని ఎంఐ స్పేస్ ఐఎంఈఐ నంబర్ టైప్ గరి వాట్సాప్ మార్ఫత్ పఠౌను హోస్ ర హరేక్ దిన్ 8 జనాలై రెడ్మీ బర్డ్ 6 ప్లే హరేక్ హప్తా 10 జనాలై రెడ్మీ వాచ్ 6 యాక్టివ్ అని బంపర్ మా 4 జనా విజేతలై థాయిలాండ్ హాలిడే యు యోజన మంగ్సిర్ 9 గంటే సమ్మ మాత్ర ఆసై నజికైకో షావమీ డీలర్ మా సంపర్క గర్ను హోస్.